0: గారే గారే
1: గరపడది
0: గారే గారే
1: దూర బదల
0: గారే గారే
1: అమ్మకు బట్టలు
0: గారే గారే
1: దూరకి తరది ఎన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే.